దని దని పదని దరిణి దపద బప మగడి సాధి కామ పదని మాధవి పున్మయిల సరిగమని నిద సరిగదా దానిని సరిపాదమా పవగరి సరిగమనికి సరిగమ పదమా పదని తరిగరి మా పదని తగరి.